0: లక్ష లక్ష దీపార్చనే దివ్య గణపతి మహాగణపతి దివ్య గణపతి మహాగణపతి. ఇళిదు బా గణపతి కైలాస గిరింద దరగిళిదు బా. ఇళిదు బా గణపతి కైలాస గిరింద దరగిళిదు బా. బెళగి బా హళెదు బా గణపతి ముత్తిరువ కత్తలన్ను దూర మాడుబా. బాబా కోటి కోటి నమన నినగె మహాగణపతి. లక్ష లక్ష దీపార్చనె దివ్య గణపతి లక్ష లక్ష దీపార్చనె దివ్య గణపతి మహాగణపతి దివ్య గణపతి మహాగణపతి. ಧನ್ಯವಾದಗಳು
1: ಭೂಮಿಕಾ. ಹಾಡು ಕೇಳಿ ನಂಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತಾ. ಈಗ ಭೂಮಿಕಾ ಹಟ್ಟಿ ಅಂಗಡಿ ಅಂತ ಹೇಳಿದೆ, ಭೂಮಿಕಾ ಹಟ್ಟಿ ಅಂಗಡಿ ಹಬ್ಬ ಆಯ್ತಲ್ದ, ಈಗಳ ನೀನ್ ಹಬ್ಬಕ್ಕೆಲ್ಲ ಹೊಯ್ಲಿ ಹಟ್ಟಿ ಅಂಗಡಿ ಹಬ್ಬಕ್ಕೆ
0: ಹೊಯ್ದೆ.
1: ಎಂತಲ್ಲ ತಕ್ಕಂಡೆ ಹಬ್ಬದಲ್ಲಿ?
0: ನಾನ್ ಪೊಟೊಟೊ ಟ್ವಿಸ್ಟರ್, ಜೋಳ, ಐಸ್ ಕ್ರೀಮ್, ಸೋಡಾ,